0: Such divine melodies right here on the airwaves of Lotus FM's Sangeet Nilemo. And I have these, gentlemen, all gentlemen in the studio rendering these devotional melodies for your listening pleasure. And I have to tell you, it's such a vibrant atmosphere in the studio. We are live on Facebook. All you need to do is log on to Lotus FM's Facebook page, and we are live at the moment. And if you want to see who are these people that are rendering these bhajans, please log on to the Facebook page. I'll be back with you just now.
1: We're giving you millions of reasons to celebrate with our selection of Lucky Millions Lotto draws. You could claim major jackpots when you pick numbers from thousands of daily draws. Choose numbers on UK 49s, Euro Millions, and lots more from just 5 Rand per line. Enjoy more chances and more ways to win all in one place. Grab your chance to celebrate extraordinary riches when you play Lucky Millions from Hollywood Bet. Bet now.
2: T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp HELP to 076 675 0710.
3: Robert time at ShopRite, where saving is winning. Save up to 40%, manje.
4: Manje.
3: Get Sunlight washing powder 2 kgs, just 50 Rand. Right brand 1-ply toilet rolls, 10 per pack, just 40 Rand. And a Zebra aluminium 6-piece cookware set for only 280 Rand. Valid until 18 October 2026. Brandorama, for 1 week only. Save up to 40%, only at ShopRite. Yeah.
0: అందరికి మరొకసారి ఆదరమైన స్వాగతము. నేను మీ అర్చన శ్రీధర్ని. మీరు వింటున్నారు తెలుగు భాషా కార్యక్రమం సంగీత నిలయము. మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా మీ ఇంటికి, మీ హృదయానికి ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం తీసుకురాని అనే చిన్న ఉద్దేశంతో ప్రస్తుత పడిస్తూ ఉండే తెలుగు భాష కార్యక్రమం. వెల్కమ్ బ్యాక్ వన్ అండ్ ఆల్. సో యు నో టుడే వీ హ్యావ్ అ వెరీ వెరీ టైట్ షెడ్యూల్ అండ్ ఐ వాంట్ టు గివ్ యూ ది లిస్నర్స్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ ఆఫ్ ది రామ్ భజన దట్ ఈస్ బీయింగ్ రెండర్డ్ బై ది రాస్పరా రామ్ Bhajana group. So without further ado, we have the second bhajana right here for you. Stay with us, and do remember that you can voice note us on 0716137803. So 0716137703 ఈ నంబర్ ద్వారా మీరు మనకి ఒక చిన్న సందేశం లేదా ధ్వని సందేశం ఖచ్చితంగా పంపేయండి. ఇట్స్ అ టైమ్ నౌ టు లిసన్ టు ది సెకండ్ రెండిషన్ ఆఫ్ దిస్ గ్రూప్.